నిజానికి తీర నంబరు బోలాగా జహాంగుళ్ళు తెలియగా క్యారీ ఖలీల్ కుడి కుషాగుళిగి లిఫ్ జహోం కురి ఫోన్వాదిని ఏరియా వర క్యారీ సాలిస్ తిమ్మినట్ ఫుర్త మహాఫం కుళీఫ నిజదండికి ఇరానికి కురి ఫోన్వాదని నిజదండికి కెప్టెన్ నో నంబర్ వుడ్ ఇహ నంబర్ బోల్కర్ మాడుకోలేక సింగ్ సింహ అది ఊట అదే కొంచెం బోళక మాడుకోలేక ఏరియా తెరేక నిజదండికి ఫస్ట్ కొడుతుంది ఎవరి ఇరాన్ టీమ్ ఎక్కువ ఏరియా తెరే కురి ఫోన్వాది గోదే ఫోన్వాది గోల్ఫ్ ఆత కీపర్ అతను బోళ కీపర్ తీరి వెళ్ళాక అతను అదే అది నిజ సాలి సత్ర మీటర్ కూడా ఇఫ్ సాలి సత్ర మీటర్ కూడా ఫైరో తెట్టి కుమిటి మిస్ అయిద్దాను జహాఫ్ కొమితే ఖలీల్ ఖలీల్ బాల్ క్లాఫ్ కుడి ఫోన్ వాల్ ఫోన్ వాల్ ఇప్పుడు మత మత ఏరియా క్యారీ ఇదని విహి నెంబర్ విహి నెంబర్ కొంటో కొల్ దాఫ్ కురియ క్యారీ కుమిటి మడుకోదా అనుకుంటే నట్ వాల్ తంకల్ ఫాత్ వీరం క్యారీ సతార్ నెంబర్ బోల్ ఫోన్ వన్ మసే కొరని యూసుఫ్ యూసుఫ్ కురియ దీఫ్ కొంతే కొంత తంకల్ ఫాత్ ఖలీల్ ఖలీల్ కురియ ఫోన్ వాల్ ఏరియా తెరే వన్నని దెక్కుంటే నేను మసే వరకు ఫాత్ న్యూజిలాండ్ కొంతే దిఫాక్ దిఫాక్ కురియ ఫోన్ వాల్ బ్యాక్ ఫాత్ అంగే అడ

పాయం కురాష్ అది జకా దేశ అది రసూలాయ క్యమం వాష్ ఎయ్యి తియబా మీహున్న రహ్మెల్ లివుమ ఠకే.

నుకుళద్దాలివేన ఖమం హమకశ్వరం కలేగిఫాను హీఫులు నుకురవాహుషకమే అది ఎవరెన్ తిబెనివి తనకీ నరకై హమకశవరం ఎయి హాదహ నుబావగింవా నిమిదివకే.

0: ఇస్లామీ తారీఖ్ తెరకొరవే దాతురు
1: ముఖద్దస్ తంతన ఇస్లామీ తౌసీబ్ బినా కురుంగా ముహిమ్ము దౌరెం అదా కుఫావా సమాంవి తంతనుగే వాహకతా
2: కమం బల్కీస్కి అస్తు రస్కం ఒతి కొంగ్ సరహద్ది గ్యాతో దెనిగన్నం ఆర్కియోలజిస్టుం వరబ్బుడు సమాకమి
0: రత్త బినా కురిగోతా ఇల్మం హివ్వర్ది పింతావుగా ఇల్మం హిత్త ఫురాదిగ
1: కురిపోషి
3: కొమెహోమ దోహె గెహెందును అగ్గడి తెరియును
1: రిపీట్ అంగార్ దోగి వెందురు ఎకెజార్ అది బుధ దోగిరి అగ్గడి తెరియును एंगा सतरस्तेक साड़ीस नुएट किलो हर्ट्स मीडियम बेव आदि अट्ठानवे मेगा हर्ट्स एफएम बैंड
3: इंतजार कर लो
0: दिवे बहु के फोंग आयुध में शौगर वाफरात का खास को दिवे राजा डोंगे लिस्तनी
4: बस वार